0: గారె గారె
1: గారె
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మక
0: పట్టారే
1: సూర కి తర సూర ఎన్నాయా అది
0: ఎక్క చతుర నార అమ్మ చోడగలది ఎక్క చతుర నార అమ్మ పక్కన కరగలది.

0: గారే గారే
1: జరబడసి
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ట
0: గారే గారే
1: ఏ సూర కి దర దే ఏ సూర ఇన్నాయ అది
0: ఎక్క చతుర నార అమ్మ చోడగలదే
1: ఎక్క చతుర నార అమ్మ పక్కన కరకగదే.